ప్రచరస్య విద ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీ గరీయానే పరిగృహ్య నయేన భక్తిరజ్వ పరమ సాణుపదం దృఢం నయాము సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్విత్తం